అతిశయ అసంగ కళ్యాణ గుణకరం అప్రమేయ కృపానిత్యకరం భగవంతం శ్రీరామచంద్రం శరణం.